0: के सप्लाई में कटौती लाई जाएगी। तो इन असुविधाओं के लिए सीबी अपने ग्राहकों से क्षमा प्रार्थी हैं। बिना पूर्वा सूचने दिए बिजली की सप्लाई फिर शुरू हो जाएगी। तो अभी आप सुन रहे थे विज्ञप्ति सेंट्रल इलेक्ट्रिसिटी बोर्ड की तरफ से, ये है रेडियो मॉरिशस
1: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
2: बालानंदम बालानंदम। శ్రోతలకు విశేషంగా పిల్లలకు మన ముద్దు ముద్దు పిల్లలందరికీ మా హృదయపూర్వక నమస్కారం, స్వాగతం. మధ్యాహ్నపు వేళ మీరు ట్యూన్ చేశారు 45 నిమిషాలకు. అలవాటు ప్రకారంగా మన బాలానందం అనే తెలుగు కార్యక్రమం మీరు వింటున్నారు. విశేషంగా ఈ శనివారం నాడు చివరి వీకెండ్ కదా, మన ఈ ఆగస్టు నెలలో మంచిగా సమయం గడుపుతున్నారని అనే నమ్మకంతో పదండి శ్రోతలరా, పిల్లలారా, మన ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం మొదలు పెడుతూ వందన మీ సేవలో ఉంటుంది. మిమ్మల్ని ఎంత తేన్ చేయడానికి పదండి, మన కార్యక్రమం మొదలు పెడుతున్నాం.

అసలు పిల్లలు మన జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర ఉంటుంది కదా. మన పిల్లల మనస్సులు స్వచ్ఛమైన అద్దాల వంటివి, మనల్ని మనకే చూపిస్తాయి. పిల్లల ఆనందమే తల్లిదండ్రుల నిజమైన సంపద. అలాగే పిల్లలతో బాల్యాన్ని మళ్ళీ ఆస్వాదించడం ఒక అద్భుతమైన అనుభూతి.

0: పెద్ద డ్రామా దీని బోగ దందామా ఇది పేరెంట్స్ కి పరీక్ష ఇది బ్రదర్ కి శిక్ష దీనికి యాంటీబయాటిక్ లేదా దీనికి నీరసం రాదా దీంతో మాట్లాడను దీంతో ఆట్లాడను ఇదో సైతాన్ ఇదో తూఫాన్
1: ఇదో నా బంగారు పాప।

పిల్లల అమాయకమైన మాటలు మనకు హత్తుకుంటాయి. పిల్లల కళలో కనిపించే కళలు ఎంతో అందమైనవి.

పిల్లలారా, ఈ మధ్యాహ్నపు వేళ మీరు ట్యూషన్ కి వెళ్తున్నారు లేదా ఇంటికి తిరిగి వచ్చారు. ఈ వీకెండ్ కదా, ఎంతో శ్రద్ధగా చదవాలి. ఈ మూడవ టర్మ్లో ఎంతో శ్రద్ధగా చదవాలి కదా. పరీక్షలు సమీపిస్తున్నాయి, మంచిగా చదవండి, మంచిగా మార్కులు రావాలని కోరుకుంటూ కొనసాగిస్తూ మన ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం.

పిల్లల కళ్ళలో కనిపించే కళలు ఎంతో అందమైనవి చెప్తూనే ఉంటాము. అలాగే పిల్లల అమాయకమైన మాటలు మనస్సుకు హత్తుకుంటాయి. పిల్లలు అల్లరి లేని ఇల్లు నవ్వులు లేని పువ్వుల తోట లాంటిది.

పిల్లలకు ఇచ్చే ప్రేమ ఎంతో అద్భుతంగా ఉంటుంది. పిల్లల ప్రతి ప్రశ్నలో కూడా కొత్త ప్రపంచం ఉంటుంది. పిల్లలకు ఇచ్చే ప్రేమ వారి జీవితానికి ఇచ్చే గొప్ప బహుమతి.

సంగీత ప్రియులారా, విశేషంగా పిల్లలారా, మన ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం మీరు వింటున్నారు. ఈ శనివారం నాడు బాలానందమని తెలుగు కార్యక్రమం అలవాటు ప్రకారంగా 45 నిమిషాలకు ప్రసారం చేస్తూ ఉంటున్నాం. మన పిల్లలతో బాల్యాన్ని మళ్ళీ ఆస్వాదించడం ఒక అద్భుతమైన బహుమతి, అందుకోవాలి, స్వీకరించాలి.

0: చేప పప్పు చారు ఉప్పు చేప
1: చక్క రిక్షాలో వచ్చేవాళ్ళం ఎందుకే ఇంతలా నడిపిస్తున్నావు
0: రిక్ష ఎందుకే దీంతో చక్కగా కొబ్బరి లౌజులు కొనుక్కున్నాం పదా
1: తీసుకోవే
0: అత్తా రెండు కొబ్బరి లౌజులు ఇవ్వా అబ్బా ఎంత బాగుంటాయో
2: ఇదిగోమ్మ
0: అత్తా నా డబ్బులు నాకు ఇచ్చే తాత ఇదిగో భోంచేయి
1: హా

పిల్లల చిరునవ్వు ఎంతటి బాధనైనా క్షణంలో మరచిపోయేలా చేస్తుంది. బాలానందం అనేది మన కార్యక్రమం కొనసాగిస్తూ ఉంటున్నాం 1 గంట దాకా.

0: కావాలి.
1: పిల్లల కళలను ప్రోత్సహించండి, వాడి భవిష్యత్తుకు రెక్కలు ఇవ్వండి. ఇది మన బాధ్యత కదా. తల్లిదండ్రులు ఎంతో కష్టంగా పనిచేసి తమ పిల్లల కోసమే చేస్తారు కదా. పిల్లలు కూడా తమ కర్తవ్యం పాటించాలి.

పిల్లలకు ఆస్తి ఇవ్వడం కంటే మంచి విలువలు నేర్పడం గొప్ప బహుమతి. గర్భంలోనే అమ్మ మొదటి గురువు కదా అంటాము. భూమికి వచ్చిన తర్వాత, అంటే పుట్టిన తర్వాత, మన అమ్మనే మన గురువు లాంటివి. అలాగే మన మొట్టమొదటి గురువు గారు మన అమ్మ. అలాగే చిన్నప్పటి నుంచి మంచిగా బోధిస్తూ, మంచిగా నేర్పిస్తూ, మంచి అలవాట్లు, మంచి విషయాలు నేర్పిస్తూనే ఉంటారు అమ్మలు.

సంగీత ప్రియులారా, ముద్దు ముద్దు పిల్లలారా, ఒంటి గంట కావస్తుంది. మన ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం యొక్క అంతం అవుతున్నది. వందనామి దగ్గర సెలవు తీసుకుని నమస్కారం.

స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక మా ప్రియమైన శ్రోతలందరికీ నమస్కారం. ఈ శనివారం రాత్రి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు శనివారం ఆగస్టు 29వ తేదీ. ఇంకో 2 రోజుల్లో ఆగస్టు మాసం పూర్తి అయ్యి సెప్టెంబర్ మాసంలో అడుగు పెడదాం. మరికొద్ది రోజుల్లో వినాయక చవితి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 40 రోజుల వ్రత దీక్ష వంటి పవిత్రమైన సందర్భాలు వస్తున్నాయి. ఆ భక్తిమయమైన రోజుల కోసం మనస్సును సిద్ధంగా చేసుకుంటూ ఈ రాత్రి మధురమైన పాటల్లో మీతో కలిసి సాగుదాం. వినాయక చవితి

వినాయక చవితి సమీపిస్తున్నది. ఇళ్లను శుభ్రం చేసుకోవడం, పూజ సామాగ్రిని సిద్ధం చేయడం మాత్రమే కాదు, మన మనస్సును కూడా మంచి ఆలోచనలతో నింపుకుందాం. విఘ్నాలను తొలగించే వినాయకుడి ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకుంటూ ఇప్పుడు ఒక అందమైన పాటను వినేద్దాం.

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 40 రోజుల వ్రతాన్ని ఆచరించబోయే భక్తులకు ఇవి సన్నాహకాల రోజులు. వ్రతం అంటే వినయాలతో పాటు భక్తి, సహనం పెంపొందించుకునే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ఆ స్వామివారి కృప అందరిపై ఉండాలని కోరుకుందాం.

పండగలు వ్రతలు మన సంప్రదాయాలను మాత్రమే కాదు కుటుంబాలను కూడా దగ్గర చేస్తాయి. ఈసారి పూజలతో పాటు ప్రేమను చిరునవ్వును మంచి మాటను కూడా పంచుకుందాం. అదే నిజమైన ఆనందం. ప్రియమైన శ్రోతలారా, ఈరోజు కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నది. వచ్చే కార్యక్రమంలో వినాయక చవితి విశేషాలతో పాటు మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకు ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. శుభరాత్రి. మీ చెలిగిరి శాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు. నమస్కారాలు.